నానగమాన భర్గా షష్ఠపది సంత సంగ అంతర్బ్రమీఠానాం ప్రభుగా రాగామీఠా సగల సమయ గ్రీయ గజఘాట మాహయానగరాంగ నానా దృష్టాహే

మిలా ఇలా ఏ బ్రహ్మశివే ఓతనమంత కులమంత పతమంత జీవనముకుత జరదాపకమంత తన్న తన్న తన్న జన ఆయా జిస్మరసా సబ్ జగతరాయా జనయావనంగా ఇహా స్వాహో